బలూచిస్తాన్ పంగిలాంగన్ పాక్సా ది బలూచిస్తాన్ ఖసుక్ పంగిలాంగన్ పాక్సా వర్గ బలూచ్ ఓలీ పసుకాన్ పాకిస్తాన్ తురుస్ మనింబుల్ ఖాన్ కర్క్ హజిరాన్ తర్కైత్ హక్ అసీసీ మనుస్యా దన్ అకున్ దబిలితాస్ దలా ఇన్సిడెంట్ తర్వారు యాంగ్దీలా బురార్ ఖాన్ తీగా వర్గ దిదుదుంగ్ హోలే హిలాంగ్ సెమితార కలు వర్గదారి దువా ప్రియా యాంగ్ తేలా హిలాంగ్ లబీదారి తిగా బిలాస్ తాహున్ లాలు కంబాలి మన్నుతుత్ క డియలాన్ దన్ ఇన్ఫర్మాసీ మంగినాయి కబర్ రాదాన్ వరేకా అంకుత కలు వర్గ మనందు దానియా కతర్ లిబదాన్ పర్సనల్ కేమనన్ దన్ ఇంటెలిజెంట్ పాకిస్తాన్ దలాం ఖుసూస్ ఖుసూస్ తర్చుబుత్ సమంతార ఇతు కొలంపాక్ హకాసి బలోచ్ పాంగ్ మనుండు పసుకాన్ నగారా పాకిస్తాన్ మలాకుకాన్ పంగిలాంగాన్ పాక్సా దర్హడా తిగ వర్గ బలోచ్ సర్మాసుక్ సోరాంగ్ పరంపువాన్ పంబిచారాన్ ఇండియా చీనా ఇండియా దాన్ చీనా తేలా మనేగాస్కాన్ కంబాలి కమిట్మెంట్ మరేకా ఉంతుక్ మంజాగా పర్డమైనాన్ దన్ కతింగ్ ది విలాయా పర్వతాసాన్ సత్తమన్ చిప్తాకాన్ ససువానా బాగీ పడ్కి మంగాన్ హుబుంగాన్ బిలెట్రిల్ యాంగ్ సేహత్ దన్ స్టెబిల్ పుత్రాన్ క దువపులులీ మా పంబిచారాన్ అంతారా ఉత్తుసాన్ ఖుసూస్ ఇండియా దన్ చీనా మంగినా ఈ మసాలా పర్వతాసాన్ తేలా ది సెలంగార్కాన్ ది బీజింగ్ కమారెన్ మంత్రి రివార్ నగడి చీనా వాంగ్ వాంగ్ ఈ దన్ పెన్న సిహద్ కేమనా నేషనల్ అజిత్ దోబల్ మలాకుకాన్ పర్ తుకరాన్ పర్డగంగాన్ యంగ్ తర్బుకా దాన్ మండలా మంగినై మసాలా పర్వత సన్ ఇండియన్ చీనా సర్త మంచ్ పై లపాన్ పాయింట్ హాసిల్ దన్ కొన్సెసుస్ కదువ బిలా పిహక్ మంగారిస్ బావాహి కమిట్మెంట్ మరేకా ఉంతుక్ మమాజుకాన్ నహగుసియా సి మంగినై కరాంకా కర్జా ప్లస్ పనిస్ లసయాన్ మసాలా పర్బతాన్ హల్ ఇని అకాందీలాకు కాన్ సస్సువై దింగాన్ పర్జాంజియాన్ తితాంగ్ పారామీటర్ పాలిటిక్ దాన్ ప్రిన్సిప్ ప్రిన్సిప్ పందువాన్ ఉంతు పనిస్ లసయాన్ మసాలా పర్బతాన్ ఇండియా చీనా యాంగ్ దీ తాండాంగ్ కాంగి పడతాహోన్ దువరిబు లిమా సర్దా కాన్సెసుస్ యంగ్ దీ చెప్పాయి దాలాం పమిచారాన్ ఉత్సాన్ ఖుసూస్ బరికుత్న్యా దమి మంచపై సొలూసి యాంగ్ అదిల్ వాజర్ దందపా ది తరిమా బర్సామా ఇండియా దాన్ చీనా సపాకత్ బాబాసి చూసి అపపుందిలా బాంగాంగ్ అకాందీ తదాంగి సుగారా మొలాలుయి సలూరాన్ డిప్లొమాటిక్ దాన్ మిలిటర్ యాంగ్ అదా సర్తా మెకనిజ్మ్ లైన్ యాంగ్ తేలాది సెపాక్తి గుణా మనస్ లసయాన్ మసాలా యాంగ్ బులుమ్ తుంగుస్ సర్తా మంగాదిరి క సలహా పహామ్ దన్క సలాహాన్ పడిన్ తుంగాంది సజా సపాంజాంగ్ గారిస్ కండాలి అక్తుల్ ఎల్ఏచే కదువా బేలా పిహాక్ మంబహాస్ చారా చారా ఉంతుక్ మనింగ్ కత్కాన్ పంబహాన్ మంగినై ఎల్ఏచే దివిలాయా విలాయా తర్కై దమి పంగులేహాన్ ప్రభతాసాన్ యంగ్ లభి బైక్ ప్రొతెస్ ది పిఓజేకే ప్రొతెస్ మనే తాంగాన్ దువాంగాన్ పాలే రంగాన్ హరక్ హక్ దసార్ పండుదుక్ జమ్ము దన్ కాశ్మీర్ యంగ్ ది దుదుకి పాకిస్తాన్ తురుస్ బర్లాంజుత్ ది విలాయా తర్సే ఉత్ మస్కీపున్ అదా తింగా దాన్ కిరాస్ అప్పారాత్ కియమనన్ దన్ పంబతసాన్ పురేకాన్ పొసుకాన్ కబుతుసాన్ పొక్కోక్ అక్సి ఉంచుక్ రసా బర్లాంగ్సుంగ్ ది కవలత్ దాన్ విలాయా లైన్ ది పియోచేకే దిమానా పారా పంజుక్ రాసా మనంగ్ గాత్కాన్ పంబతసాన్ యంగ్ ది దుఃఖ ది బడ్లు కాకాన్ ఓలే అథారిటాస్ పాకిస్తాన్ మనలో ఇంకుహాన్ ది మీడియా సోషల్ జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జే కా జే ఆచే మనతకాన్ బాబా కండారాన్ పంగాంగుత్ పసుకాన్ కబుతుహాన్ పొక్కోక్ ది హాంతికాన్ ది పాథాన్ కమిటీ తర్సిబు జుగా మన్యువాత్ పంబసాన్ యాక్టివేటాస్ యాంగ్ ది తా హాన్ పొంగిహాన్ మసాలా తర్కాయిత్ పండిరికాన్ దాన్ లాయారాన్ కసిహతాన్ సర్త పంహంతియాన్ అపాయాంగ్ మరేకా సబూత్ సుబగాయ్ తినకాన్ పమరింతా తరాడా గిడకాన్ తర్సిబుత్ ఇండియా దాన్ అమెరికా సరికా తెలా మంబహాస్ పడుకు మాంగాన్ కర్జా సమా న్యూక్లియర్ సిపిల్ బిలాట్రల్ సర్త లాంకా లాంకా ఉంతుక్ సమాకిన్ మంపరేరాత్ హుబుగాన్ ది సకితోర్ తర్సిబుత్ కతువ కొమిజీ ఎనర్గీ ఎతమ్ అజిత్ కుమార్ మోహంతి బర్తిము దెంగాన్ మంత్రి ఎనర్గీ అమెరికా సరికత్ క్రిస్ ఫుర్రిత్ ది ఇవాక్ సింగటన్ మంజలాంగ్ పంచ్ లుంచువార్ ఇన్సియాటివ్ అటామిక్ టెక్నాలజీ లైసెన్స్ ఫోర్ అప్లికేషన్స్ అట్ సి టెక్నాలజీ అటోమ్ బర్డ్ లైసెన్సీ ఉంతుక్ అప్లికాసీ ది లావుత్ ఒలే బదన్ తినాగా అటోమ్ ఇంటర్నేషనల్ ఈఆర్ఈఏ ఇన్సియాటివ్ ఇని అకాన్ మనంజాకి పంగునకాన్ రెక్టర్ మోడల్ కచ్చల్ ఉంతుక్ మనేగార్ ఖాన్ కప్